0: ఆమె సంవైధానికలు
1: ఫేరం అయ్యాట ఓ జాజి కొమి జహో జాజి ముట్టు నన్ను కొడుకు
0: zimno taw sta min jani hettido e gol mi yahata de do wolde ama da idi bang mudo ma ta hati o wonde suka fulu be be ji en bade fiddo
1: ko jaton ko kono hankadi nallugo tiri min cimi adi mi firsata adi Allah.